0: శ్రీ వి చినవెంకట సుబ్బయ్య ఈజ్ అన్ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆకాశవాణి హైదరాబాద్. హిజ్ మ్యూజికల్ జర్నీ బిగాన్ ఇన్ ద ఇయర్ 1990 అండర్ ద గైడెన్స్ ఆఫ్ హిజ్ ఫస్ట్ గురు శ్రీ విఎన్ లక్ష్మీనారాయణన్. లేటర్ హీ రిసీవ్డ్ ట్రైనింగ్ అండ్ గైడెన్స్ ఫ్రమ్ శ్రీ ఎల్లూరు శ్రీనివాసులు అండ్ శ్రీ తిరుక్కడయూర్ టీజీ బాబు. ఇన్ ద ఇయర్ 2018 హీ వాజ్ ఆనర్డ్ విత్ ద ఎమినెంట్ సిటిజన్ అవార్డ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ ఇన్ 2019 he was conferred the title of dolu kala samrat for his tavil playing in the field of carnatic classical music. Currently he is serving as a dolu artist at the lakshmi narasimha swami temple in yadadri. He has had the privilege of providing tavil accompaniment for the nadaswaram programs broadcast on dd yadagiri. He has participated in numerous music and cultural programs across the country. Through his continuous practice, dedication and profound experience, Sri V. Chinavenkata Subbaya remains constantly committed to preserving and promoting the rich cultural heritage of traditional Indian music. In tonight's program, the artist accompanying on Nadaswaram is Sri Lodugu Vasu.
1: Aaiye ab sunte hain Sri V. Chinavenkata Subbaya dwara Tavil Lay Vinyasam, जो चतुराष्ट्र जाति त्रिपुट ताल में निबद्ध है.
0: लेट अस नाउ लिसन टू द तविल लय विन्यासम बाय श्री वी चिनवेंकट सुब्बय्या सेट टू चतुराष्ट्र जाति त्रिपुट तालम.